0: ఒట్టిలో నిరగత మంతర కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.
1: అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా కుటుముకులాడేలా దూకేలో సరాసరి నాటు నాటు నాటు.